0: ఫోర్ మినిట్స్ సెకండ్స్ 45, 46, 47, 49, 50, 51, 52, 53, 54, 55, 50.
1: சரி மேம்.
0: மேம் 5 hours 5 minutes seconds 24 25 26 27